0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకు బట్టల
0: గారే గారే
1: సూరకి తరది సూర ఎన్నాయా
2: ఎక్క చతుర నార అమ్మ చోర